0: check out the 2XX Community Events calendar. Find out what's happening around town or, on the flip side, tell everyone when you have an event coming up. Just go to the 2XX website at 2XXFM.org.au and submit your event details. It's easy, it's free, it's people-powered. 2XX, supporting our community.
1: The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.3 2XX FM, People Power Radio. Please stand by for the Indian Subcontinent program Telugu. Telugu show Telugu Lakshman Prasad Namaskaram. Ee naati karyakramanni prasaristunanu. Pratisarilaga modatiga oka bhakta geetam untundi. Dan tarvata కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు పోయిన వారం ఒక సగం ఇంటర్వ్యూ వినిపించాను అర్జున్ భారద్వాజ్ గారితో. ఆ ఇంటర్వ్యూ ఈ వారం కంక్లూడ్ చేస్తాను. అది వీ హ్యాడ్ టు స్ప్లిట్ ఇట్ బిట్వీన్ 2 weeks బికాస్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ఇంటర్వ్యూ. సో దయచేసి మీరందరూ దాన్ని వినేదిగా కోరుతున్నాను బికాస్ హీ టాక్స్ అ లాట్ అబౌట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో దాని గురించి మీకు చాలా వివరాలు తెలుస్తాయి. చివరిగా ఇంకొక 2-3 పాటలు వేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. సో మొదటిగా భక్తి గీతం విందామా?

0: మీరందరూ విన్నట్టుగా ఈ పాట పాడింది సౌమ్య, హంసధ్వని రాగం, ఆది తాళం, త్యాగరాజ కృతి. మీకు అందరికీ చెప్పినట్టుగా ఈ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మొదటిగా వచ్చి ఈ శివ విష్ణు శివ మందిర్లో దెర్ ఈస్ ఎవ్రీ మండే సోమవారం పొద్దున రుద్రాభిషేకం అవుతుంది. దాని తర్వాత ప్రతి శుక్రవారం సాయంకాలం మురుగన్ అభిషేకం అవుతుంది. ప్రతి శనివారం పొద్దున 10:30 వెంకటేశ్వర స్వామి అభిషేకం అవుతుంది. బట్ ఈ వచ్చే గురువారం 4వ తారీఖు 4th June 2026 ఆ రోజు గురు పెరియాచి అని ఉంది. అంటే గురు ఈజ్ ట్రాన్సిటింగ్ ఫ్రమ్ మిథున్ రాశి టు కర్కాటక రాశి. సో హీఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ హౌస్ టు ది అదర్ హౌస్. సో దీనికి దోషాలు ఉండేది ఎవరెవరికంటే మేష లగ్నం, ఋషభ లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, తుల, ధనుస్సు, కుంభ లగ్నం, వీళ్ళందరికీ దోషాలు ఉన్నాయని చెప్తున్నారు. సో వీళ్ళందరూ వచ్చి గుళ్ళో ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ ఆశీర్వాదం దొరకచ్చునంటే ఇట్స్ ఎ హోప్ అని చెప్పి వీళ్ళు విష్ణు శివ మందిర్ వాళ్ళు ఒక టెక్స్ట్ పెట్టారు. మీకు ఈ పూజకి స్పాన్సర్ చేయాలంటే దయచేసి టెంపుల్ ప్రీస్ట్ మన జయశంకర్ గారితో సంప్రదించండి, వాళ్ళు మీకు సహకారం చేస్తారు. పూజా స్పాన్సర్షిప్ $71 హోమానికి స్పాన్సర్ చేయాలంటే. సో సాయంకాలం 6:30 నవగ్రహ హోమం జరపబడుతుంది గురు పెరియాచికి. సో ఆ రోజు గురువారం సాయంకాలం మీకు ఎవరికైనా పాల్గొనాలని ఉంటే ఆర్ మీ ఈ రాశిలో ఏదైనా ఒక రాశి మీద ఉంటే దయచేసి విష్ణు శివ మందిర్ ఆర్గనైజర్స్తో సంప్రదించండి. దాని తర్వాత వచ్చి మీకు మొదటిగా చెప్పినట్టుగా ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు నేను మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ వినిపించబోతున్నాను. ఆ ఇంటర్వ్యూ వచ్చి మన అర్జున్ భారద్వాజ్ గారిని, ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడారు ఎందుకంటే ఆయనకు తెలుగు రాదు. బట్ మీకు అందరికీ ప్రోత్సాహంగా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ, దయచేసి వినండి.
1: టెల్ మీ అబౌట్ your journeys with all this, because you just wouldn't have started blindly, you know, mm-hmm. you're talking about temple architecture mm-hmm. or just about, you know, mm-hmm. religious mm-hmm. aspects between mm-hmm. Greek and Indian cultures mm-hmm. or whatever it is.
2: Right.
1: It would have started in a different way.
2: Right.
1: While you were practicing your engineering
2: right.
1: as well.
2: Right. Right.
1: Or while you were studying in Geneva.
2: Right. Right.
1: It would have correlated at some point and the yeah. correlation would have, you know, tangent would have taken right. place at some
2: exactly.
1: point.
2: Exactly.
1: So where did that tangent happen, in which part of your life?
2: So now with regards to learning these various domains, I think from my youngest days I've got multifarious interests. Yeah. So learning of Greek happened, the Greek language, because I was interested in languages mm-hmm. and all the ancient cultures, mm-hmm. history, culture and languages, they kind of got integrated into my study of the Greek language. And because I was quite well versed in the Sanskrit language, Sanskrit and Greek are sister languages, very closely related, linguistically very similar. So learning of Greek happened, the Greek language, because I was interested in languages mm-hmm. and all the ancient cultures, mm-hmm. history, culture and languages, they kind of got integrated into my study of the Greek language. And because I was quite well versed in the Sanskrit

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8 నుంచి 9 గంటల దాకా 98.3 2XXFM పీపుల్ పవర్ రేడియో పైన కాన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.